సీతా గౌతమ బుద్ధలే టుకుటుకు గరదై హిరే కోస్థల పానీ హైన సహీదకు రగత హో నారాయణీ కో జల హుత్యాయే రబగా ఉదయ పరలగోస్ సదవ